మా వరక ఇసాల్ ఇంకోలా గల మా దేస్తే దిగమార్త దిపత ఇజే కోడే గంగా అచ్చవి బీట అర్పిస్తా ఇదే మారతే ఇజే కచ్చడే మా వడక కొంద విడిచినూరు అచ్చడే బాత అయిలే అచ్చడే అది ఇంజ రహే బరే మాకే అహే అది తా ఈ తతే మా కాల బేరల్ మంత మతి తకే ఓర్ అహే అచ్చడే తిరిగినా ఉంది పహార్త ఉంది పేరత భూతత్తు నోడు నా మా వడక డైలీ కేవోర్ మా వడక డర్మాన్ అయిపోన్నోరు